0: సాతానాకు
1: ఇఫ్ వి కన్ఫెస్ అవర్ సిన్స్ హీ ఇస్ ఫెయిత్ఫుల్ అండ్ జస్ట్ అండ్ హీ విల్ క్లెన్స్ ఆల్ అవర్ సిన్స్
0: యది హామిలే ఆప్నా పాప్ స్వీకార్యం ర క్షమా మాగ్యం వనే పరమేశ్వరులే హామ్రా సంపూర్ణ పాప్ క్షమా గర్ను హునేచ
1: అండ్ హీ విల్ గివ్ యు పీస్
0: వాలే క్షమా దినుంచ ర మాఫ్ గర్ను హునేచ
1: అండ్ యు విల్ ఎక్స్‌పీరియన్స్ దట్ పీస్ లైక్ నెవర్ బిఫోర్
0: హామిలై వాలే కైలే పైలా నపాయేకో శాంతి ర అనుభవ దిను హునేచ
1: అండ్ హీ విల్ గివ్ యు జాయ్
0: వాలే తపై ర మలై ఆనంద దిను హునేచ
1: అండ్ దట్ జాయ్ యు విల్ ఎక్స్‌పీరియన్స్ లైక్ నెవర్ బిఫోర్
0: తపై ర మైలే త్యో ఆనంద పౌనేసు జో ఆనందకు కైలే అనుభవ గరేకా చైను
1: లెట్స్ కమ్ నియర్ టు హిమ్
0: हामी उहाँ परमेश्वरका नजिकमा आउँ
1: लाइफ लाइज इन हिम
0: हामीहरूको जीवन उहाँमा जिउँ
1: लेट्स एन्जॉय विथ हिम
0: हामी साँचो